తాతా తాటి తజ్జుళ్ళు తాత జుళ్ళు తజ్జిమి తాత జిమి తగ్గట్ట తరగడ తరగడదాం తాత తాటి తాత జుళ్ళు తరగడ తరగడదాం తరగడ తరగడదాం తరగడదాం తరగడదాం తాం దిన్ తాం తాటి తాక జుళ్ళు తాం తాటి తాక జుళ్ళు తాం తాటి తాక జుళ్ళు తాటి తగ్గట్ట తాటి తాటి

కోమళాకార కురుకుల్ల కులేశ్వరి కులకుంఠాలయ కౌల మార్గ తత్పర సేవిత కుమారగణనాథం తుష్టి పుష్టి మతిర్ధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననా.

శుభకరీ శోభన సులభ గతికి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజకృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేఖల దీక్షిత దైత్య శమని సర్వలోక వశంకరి సర్వ

ప్రియంకరి నామ పారాయణ ప్రీతానంది విద్యానటేశ్వరి మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి రాస్య ప్రియాలయకరి లజ్జారంభాది వందిత భవనామ సుధా వృష్టికి పాపారణ్య దవానల దౌర్భాగ్య తూలవాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాధి చంద్రిక భక్త చిత్త కేకీ ఘనాధర రోగ పర్వత దంభోణి మృత్యుదారు కుఠారిక మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాశన అపర్ణా చండికా చండముండా సుర నిషోధిని క్షరాక్షరాత్మిక సర్వలోకేషి విశ్వధారిణి త్రివర్గదాత్రి సుభగా త్రయంబకా త్రిగుణాత్మిక స్వర్గాపవర్గదా శుద్ధ జపా పుష్ప నిభాకృతి ఓజోవతి ద్యుతిధర యజ్ఞ రూపా ప్రియవ్రత దురాధాధ్యా దురాదర్శ పాటరీ కుసుమ ప్రియ మహతీ మేరునిలయ మందార కుసుమ ప్రియ వీరారాధ్యా విరాట్ రూపా విరజా విశ్వతోముఖీ ప్రత్యగ్ రూపా పరాకాశ ప్రాణదా ప్రాణరూపిణి మార్తాండ భైరవారాధ్య మంత్రిణీ న్యస్య రాజధూము త్రిపురేషి జయత్సేనా నిస్త్రీ పుణ్య పరాపర సత్య జ్ఞానానంద రూప సామరస్య పరాయణ కపర్దిని కళామాల కామధు కామరూపిణి కళానిధి కావ్యకళా రసజ్ఞ రసశేవధిగి పుష్టా పురాతనా పూజ్య పుష్కర పుష్కరేక్షణ పరం జ్యోతిష్ పరం ధామ పరమాణు పరాత్పరా పాశగస్తా పాశగంత్రి పరమంత్ర విభేదిని మూర్తమూర్త నిత్యతృప్త మునిమానస హంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూప బుధార్చిత ప్రసవిత్రీ ప్రచండాజ్ఞ ప్రతిష్టా ప్రకటాకృతి.